0: 1942 అమెరికన్ సినిమా ర్యాండమ్ హార్వెస్ట్, జులై 1956 ప్రథమ తమిళ సినిమా అమార్ దీపం, 1957 బంగాళీ హరానోసూర్ అని 1958 హిందీ ఎస్ కృష్ణమూర్తి అని పిఎన్ పిల్లయ్య అని బనవల దిగ్దర్శక్ టి ప్రకాశ్ రావు అని సినిమా నవత అమర్ దీప్, జద్దేవానంద్ వజయంతిమల అని పద్మిని ప్రాణ్ జానియోకర్, సంగీతకార అర్థాత్ శ్రీరామ్ చంద్ర. ఇది గణా హి
1: మేరి మన్ కా బావరా పంచే,
0: యాత్ జో ఢోలకతా ఠికాయతో తుమ్హీ ఐకాత ఎక్దా, ఖూప సుందర గణా హోతే. యాత్ అజున్ ఎక్ యుగల్ గీత పణ హోతా.

నిర్మాత నిర్దేశక్ సుబోధ్ ముఖర్జీ, దేవానంద్ మాలసిన, ఎంత లవ్ మ్యారేజ్. సంగీతకార్ శంకర్ జగసన్, హస్రత్ జయపురి. సంగీతకార్ శంకర్ గారిని అసలు కూడా గాణంత ప్రశ్నత్ నవుతా.

0: 1942 అమెరికన్ సినిమా ర్యాండమ్ హార్వెస్ట్, జులై 1956 ప్రథమ్ తమిళ సినిమా అమార్ దీపం, 1957 బంగాళీ హరానో సూర్ అని 1958 హిందీ ఎస్ కృష్ణమూర్తి అని పిఎన్ పిల్లి అని బనవల దిగ్దర్శక్ టి ప్రకాశ్ రావు అని సినిమా నవత అమర్ దీప్, జయ దేవానంద్ వైజయంతిమల అని పద్మిని ప్రాణ్ జానియోకర్ సంగీతకార అర్థాత్ శ్రీరామచంద్ర ఇది గణా హి
1: मेरे मन का बावरा पंछे
0: यात जो ढोलकता शिकायत तो तुम्ही ऐका एकदा, खूपच सुंदर गाणं होतं. यात अजून एक युगल गीत पण होतं,

నిర్మాత నిర్దేశక్ సుబోధ్ ముఖర్జీ, దేవానంద్ మాలసిన, ఎంత లవ్ మ్యారేజ్. సంగీతకార్ శంకర్ జగసన్, హస్రత్ జైపురి. సంగీతకార్ శంకర్ జగన్ అసలే కూడా గాయనంత ప్రశ్నత్ నవుతా.